0: సగమధని
1: ధనిధమగత
0: నిధగమధని
1: నిధమగతని
0: ధని సగమత
1: ధమగత నిధ
0: మదని సగమ
1: గతని ధనిధ
0: గతని ధనిధ గతని ధ